ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యగ్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభా

దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదరా సక్త చిత్త సాకిన్యం పాస్వరూపిణి ఆజ్ఞా చక్రాంచ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీరు

భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి ఉద్దామ వైభవా వర్ణరూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్భుష్టా శాంత్యతీతకలాత్మిక గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనత్ కనకటాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ విముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థ త్రిపురవాలిని నిరామయా నిరాలంబ స్వాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనాకల్యా విదగ్ధ బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సౌవ్యాప సౌవ్య మార్గస్థ సర్వాపద్విని వారిణి స్వస్థ స్వభావ మధురా ధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలార్ఘ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ.